0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: హరే శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వ్రత దీక్ష కాలంలో మీరు క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ ఎంబీసీ రేడియో మీకోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఆచార్యుడి ఉపన్యాసాలు విని మీ దినాన్ని ఆరంభించండి. పండితులు ఉపన్యాసాలు వినడం ద్వారా మనం వేదాలు, శాస్త్రాలు వంటి లోతైన జ్ఞానాన్ని పొందవచ్చు. ధార్మికతను, నైతిక విలువలను అర్థం చేసుకుని మన జీవన మార్గాన్ని సరిదిద్దుకోవచ్చు. అయితే ఈరోజు మన మధ్యలో కుమారి ఆశ్రయసి తపగారు ఒక ఉపన్యాసం ఇస్తారు, ఆమెను విందాం.
3: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మొరిషస్ దేశంలో చాలామంది తెలుగు వాళ్ళు, బహుశా అందరు తెలుగు వాళ్ళు, శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. అసలు ఈ 40 రోజుల మండల దీక్ష మనకు చాలా కీలకమైనది, చాలా విశేషమైనది. ఎందుకంటే ఆ కాలంలో, ఈ కాలంలో మొరిషస్ దేశంలో ఒక దివ్యమైన వాతావరణం ఉన్నట్టుంది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళను కలుసుకుంటే మీరు వ్రతం పాటిస్తున్నారా, వ్రతం గురించి మాట్లాడడం జరుగుతుంది, స్వామివారి నామాలు చెప్పడం జరుగుతుంది. ఈ 40 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలు వింటూ ఉంటాం. నేను చెప్పినట్టుగా స్వామివారి నామస్మరణం చేస్తూ ఉంటాం. కానీ అసలు వ్రతం అంటే ఏమిటి? అందరూ అంటారు వ్రతం అనేది మనం మాంసాహారి తినకూడదు, మనం కేవలం సాత్విక భోజనం తినాలి, మనం శాకాహారి భోజనం చేసుకోవాలి. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ నిజమే. వ్రతకాలంలో ఉన్నప్పుడు మనం శాకాహారి భోజనం తినాలి, ఎందుకంటే ఆ కాలం మనం మాంసం అవన్నీ తినకపోతే మన శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్టుంది. అయితే శరీరం మాత్రమే కాకుండా మన మనస్సు కూడా చాలా తేలిగ్గా, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంది. కానీ వ్రతం అనేది కేవలం తినకూడదు అలాంటిది కాదు. వ్రతం అనేది ఒక క్రమశిక్షణ. మనం వ్రతంలో ఉన్నప్పుడు అసలు ఏదొక అలవాటు అలవర్చుకోవాలంటే దానికి కనీసం 21 రోజులు అవసరమని జనులు అంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చింది 21 రోజులు కాదు, మనకు వచ్చింది 40 రోజులు. అయితే మనకు ఏదొక కొత్త అలవాటు రావాలంటే ఈ వ్రత కాలంలోనే మొదలు పెట్టుకోవాలి, ఆ అలవాటుని అనుసరించడం. ఇప్పుడు మనుషులకు అనేక లక్షణాలు ఉంటాయి, కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ఎక్కువగా మాట్లాడడం, పెద్దగా మాట్లాడడం అవన్నీ. కానీ వ్రతకాలంలో మనం కేవలం భక్తులమని మనం తలుచుకోవాలి, మనం కేవలం మనుషులమని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వ్రతకాలంలో మన కోపంపై మనకు ఒక నియంత్రణ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన స్వభావాన్ని కొద్దిగా, మనలో ఉన్న ఆ చెడు లక్షణాలను మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమశిక్షణ వ్రత కాలంలోనే మనం మొదలు పెట్టుకోవాలి. అలా చేస్తే 40 రోజులు మన భావాలపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే, మన కోపంపై మనకు ఒక మంచి కంట్రోల్ ఉంటే జీవితాంతం ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సుమతి గారు అన్నారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. అయితే వ్రతకాలంలో మనం ఇదే చేయాలి. అయితే 40 రోజుల దీక్షని అందరూ చాలా మనస్ఫూర్తిగా, చాలా ప్రశాంతంగా

0: కొనసాగుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదం. నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి అశ్రియ సీతప్ప గారు ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. ఇక నేటి ప్రసంగాన్ని కొనసాగిస్తున్నది శ్రీవారి కీర్తనంతో.

0: ప్రియమైన భక్తులు ఇంతటితో సమాప్తం. శుభదినం. హరే శ్రీనివాస.
1: ఆపద ముకుళవా.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस
0: रेडियो मॉरिशस
1: रेडियो मॉरिशस
2: मुत्याल स्वरालु
3: तिरुमला आ पेरु विनगाने मन तो एन्नो चित्रालु मोदलुताई ఏడు కొండలు గోవింద నామస్మరణం కొండపైకి వెళ్ళే ఆ ప్రయాణం దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండడం చివరికి స్వామివారి దర్శనం ఆ క్షణం ఎంత చిన్నదైనా దానికోసం చేసిన నిరీక్షణ అంతా మరచిపోయేంత ప్రశాంతతను ఇస్తుంది చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి తిరుమల వెళ్ళిన వారికి ఆ జ్ఞాపకాలు మరింత ప్రత్యేకం ఎక్కడో ఆ మూల నుంచి వినిపించే భక్తి గీతం తండ్రి చేతిని పట్టుకుని నడిచే పిల్లలు అమ్మ ఒడిలో నిద్రపోతున్న చిన్నారి ఇంకెంత దూరం అని అడుగుతున్న వెళ్ళే బాల్యం ఈరోజు ఆ మధురమైన జ్ఞాపకాలను మనసులోకి తెచ్చుకుంటూ శ్రీనివాసుని స్మరి

దేవుణ్ణి దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళడం ఒక అనుభూతి అయితే, ఇంట్లో మందిరాల్లో స్వామివారికి పూజ చేయడం మరో అందమైన అనుభూతి. మన పూజా గదిని శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేసి పూలతో అలంకరించి దీపం వెలిగించి స్వామివారి ముందు కూర్చోవడం, ఆ సమయంలో ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. ఎన్నో ఇళ్లలో పూజా ఏర్పాటు వెనుక కనిపించని శ్రమ ఒక తల్లిదే. అందరికంటే ముందుగా లేచి ఇంటిని శుభ్రం చేసి పూలు సిద్ధం చేసి నైవేద్యం వండి అందరినీ పూజకు పిలిచే అమ్మ, ఆమెకు అది ఒక బాధ్యత కాదు, అది ఆమె భక్తి. ఆమె కుటుంబం కోసం చేసే ఒక మౌన ప్రార్థన. ఆ భక్తి భావాన్ని మోసుకొచ్చే స్వరాలను ఎప్పుడూ విందా.

నైవేద్యం, ప్రసాదం, చిన్ననాటి ఆనందం. పూజ అంటే పిల్లలకు ఒకప్పుడు పెద్దగా అర్థం కాకపోయినా ప్రసాదం మాత్రం చాలా బాగా అర్థమయ్యేది. పూజ పూర్తయ్యే వరకు ఓపికగా కూర్చోవడం, హారతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపులు, తీర్థం తీసుకుని చేతిలో పదే చిన్న ప్రసాదాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకోవడం, ఆ రుచి ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. ఎందుకంటే అది కేవలం ఆహారం కాదు, అందులో అమ్మ ప్రేమ ఉంది, ఇంటి వాతావరణం ఉంది, దేవుడి సన్నిధి ఉంది, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చున్న ఆ క్షణం. అందుకే కొన్ని రుచులు జీవితాంతం మనతోనే ఉంటాయి.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పేర్లు ఎన్నో. వెంకటేశుడు, శ్రీనివాసుడు, బాలాజీ, వెంకన్న, గోవిందుడు. పేరు ఏదైనా భక్తి మాత్రం ఒక్కటి. కష్టాల్లో ఉన్నప్పుడు గోవింద అంటాం, ఏదైనా మంచి జరిగితే గోవింద అంటాం, తిరుమలలో అడుగు పెట్టినప్పుడు గోవింద, స్వామి వారి దర్శనం అయినప్పుడు గోవింద, కొండ దిగేటప్పుడు కూడా గోవింద. మన జీవితంలో సంతోషమైన బాధ అయినా ఆ నామం మనతోనే ఉంటుంది.

మన చిన్ననాటి పూజల జ్ఞాపకాల్లో అమ్మమ్మలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారికి ప్రతి పూజా విధానం గుర్తుండేది. ఏ పువ్వు పెట్టాలి, ఎప్పుడు దీపం వెలిగించాలి, ఏ పాట పాడాలి, ఏ నైవేద్యం పెట్టాలి, వాళ్ళు చెప్పిన కథలు కూడా మనకు గుర్తుంటాయి. వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే అన్నీ మంచిగానే జరుగుతాయి అని చెప్పే ఆ మాటలో ఎంతటి ఓదార్పు ఉండేది. ఈరోజు ఆ అమ్మమ్మలు మన మధ్య లేకపోయినా, వాళ్ళు నేర్పిన పూజలు, వాళ్ళు పాడిన కీర్తనలు, వాళ్ళు పలిగిన గోవిందనామం మన జ్ఞాపకాల్లో ఇంకా

తిరుమల ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళడం కాదు, అది ఒక కుటుంబ ప్రయాణం. ఎవరో ముందుగానే టికెట్లు చూసుకోవడం, ఎవరో బట్టలు సర్దడం, పిల్లలకు తినడానికి ఏదో పెట్టడం, ప్రయాణంలో పాటలు వినడం, కొండలు కనిపించగానే అందరిలో ఉత్సాహం పెరగటం, ఆ తరువాత వినిపించే మొదటి గోవింద. ఎంత ఆధునికంగా మన జీవితం మారిపోయినా ఆ ప్రయాణ జ్ఞాపకాల మాధుర్యం మాత్రమే మారదు.

దేవుడికి మనం దగ్గర కావటానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు ఒక్క చూపు చాలు, ఒక్క దీపం చాలు, ఒక్క పువ్వు చాలు, ఒక్కసారి పలికిన స్వామి అనే మాట చాలు. భక్తికి దేవుడు దూరంగా ఉండి శక్తి కాదు, తనతో పాటు నడిచే ఒక నమ్మకం.

వెంకటేశ్వరుని భక్తిని స్మరించేటప్పుడు పద్మావతి అమ్మవారిని కూడా మనసారా స్మరించుకోవాలి. శ్రీనివాసుడు, పద్మావతి దేవ కళ్యాణం తిరుమల ప్రాంతీయ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ దైవ కళ్యాణంతో అనుసంధానిస్తూ వివరిస్తుంది. మన ఇళ్లలో, మన గుడిలో కూడా పూజలు అనేది కేవలం వ్యక్తిగత భక్తి కాదు, కుటుంబం మొత్తం కోసం చేసే ప్రార్థన. అమ్మ, భార్య, కూతురు, అమ్మమ్మ, తెలుగు వెలుగులు, ప్రతి మహిళ తమ కుటుంబం కోసం మనసులో ఎన్నో ప్రార్థనలు దాచుకుంటుంది. ఆ మౌన ప్రార్థనలకు కూడా దేవుడి సన్నిధిలో స్థానం ఉంటుంది.

శ్రోతలారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు మాహుడి జయపూర్వక నమస్కారం స్వాగతం స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది ఈ రాత్రి వేళ విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన ఈ రాత్రి వేళ కార్యక్రమం విశేషంగా ఈ 20 నిమిషాలకు భక్తి పాటలతోని ప్రసారం అవుతున్నది నిన్నటి నుంచి మన శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆరంభించింది ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం స్వామి సన్నిధిలో ఉంటూ మన కార్యక్రమం మొదలు పెడుతుంది

కలియుగ ప్రత్యక్షంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఎంతో ప్రసిద్ధి పొందిన దైవం. జనుల బాధలను తొలగించే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షమయ్యారు.

శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతట ఎక్కడిక్కడ స్వామివారి భక్తులు ఉంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఈ 40 రోజుల వ్రత కాలంలో స్వామి సన్నిధిలో ఉంటూ పాటలు పాడుతూ స్మరిస్తూ గోవిందా గోవిందా

సంగీత ప్రియులారా, ఈ 40 రోజుల వ్రతకాలం స్వామివారి సన్నిధిలో ఉంటూ ఈ 40 రోజుల వ్రతం బాగా జరుగుతుందని అనే నమ్మకంతో, దేవుడి ఆశీస్సులతో, శ్రీవారి కటాక్షంతో మన జీవితంలో సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆనందాలు రావాలని, మంచి ఆరోగ్యం కూడా రావాలని కోరుకుంటూ ఈ 40 రోజుల వ్రతకాలం బాగా నడుస్తుందని కూడా నమ్మకంతో ఈ రాత్రి వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.